కానీ అంగా సినాయి సూపై ముయూ న్యూకా చింగా కాంతా కాపారి పూయాంగి సుమా మామా మరియా బెండిస్యాంగి కంబశుతి యాయా చూరి ఎస్పిరితు శాంతో శుతిపి అమీన్.